విగుంసతిష్ట చతుర్విగుంసతిర్మే మే చతుర్విగుంసతిష్ట చతుర్విగుంసతిష్ట చతుర్విగుంసతిష్ట మే మే చతుర్విగుంసతిష్ట.

చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిర్మే మే చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చ చతుర్విగుంసతిశ్చ మే మే చతుర్విగుంసతిశ్చ.